వాహా తంతనాయ్ తకతి హాపో గొతుగా అది ఖండ అడువా ఫావా ముద్దకం మెనువీ నహద్దవమే అది కాఫిరువే మీహున్ని ఎవరెన్నం ఇందారు కురవ్వా కంతక ఫురగస్దే బైకే.

ఎవరెన్ని ఎవరెంగ్ కూడా హేవ్ కంబడు అమల్ తంగ్ ఎవరెంగె కిబై తిమన్ రస్కలాంగె కబూలు కురవ్వ ఎవరెంగె కుత్త తిమన్ రస్కలాంగె ఫుస్సవ సువరుగేగె అహుల్వరింగె తెరేగా లవ్వాన మీహున్నే ఎయి ఎవరెన్న వాదు కురవ్వముంగెందెవి తెదు వాదు ఫుడే.

ఎవరెన్ని ఎవరెం కుళ హేవ్ కంబడు అమల్ తంగ్ ఎవరెంగె కిబై తిమన్ రస్కలాంగె కబూలు కురవ్వ ఎవరెంగె కుత్త తిమన్ రస్కలాంగె ఫుస్సవ సువరుగేగె అహుల్వరింగె తెరేగా లవ్వాన మీహున్నే ఎయి ఎవరెన్న వాదు కురవ్వముంగెందెవి తెదు వాదు ఫుడే.

అది కొమ్మె భయకమ్మె ఎబయకు కుళ అమలఖ ఎగ్గుత దర జతకెం హుట్టే ఎయి ఎవరెన్న ఎవరెంగె అమల్ తగె జజ ఫురిహమె దివ్వుమటకే అది ఎవరెన్నక బే ఇన్సాఫెన్ నుకరవ్వా హుట్టే.

దినవుడి గతం వా కంకషవరి అవ్వోగ హదృతుగే అదితిమంకలే ఫాను ఎకమకాగిం ఫణువ్య వికంత త్యబా మీహున్న తిమంకలే ఫాను ఇవ్వవనీయే ఎహెనెక్కమకు త్యబా మీహున్నీ జాహిలు బయకు కంగా తిమంకలే ఫాను దిఖవడాగన్నవమే.

అది త్యబామీహున్న రొహ్మ లెవ్వు మట్టక త్యబామీహుంగె కురిమతీగా వాతనాయ్ త్యబామీహుంగె ఫహతుగా వాతన బిరువెతివే రక్కాతిరి వాషే ఎవరెన్నం అంగవాఫి నమ ఎవరెంగ్ ఫురగస్ది ఎంబురిదే.

0: దీని హేలం తెరికం ఇతరు కొద్దని నువ్వు మెగాహర్ట్స్ దీని గ్యాడు
1: మరొకటి మెందమాలి దిగడి తెరేసినట్టు మీ దీని గ్యాడు
2: సూరతు బకరా కీరిత్ ఉర్వాన్గే హురిహా సూరత్ కేవిస్ బరకాతం ఫురిగిం వా ఫింగార్తకే ఏనమిస్ బకరా సూర్య కేవుంగా ఖాస్ బరకాత్రికమే వాకంగా నబవి ఇర్షాద్ తకున్ సాబితువే అబూ ఉమామా రదియల్లాహు అన్హు విదాల్వి తిమన్ రసూలా సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ కురవ్వనికొం అడ్విస్సెవీమే తేబే మీహున్ సూరతుల్ బకరా కియవా హుష్కమే ఫహే హమకష్వరుం ఎ సూర్య కేవుం ఎయి బరకాత్రికమిగే అది ఎ సూర్య నుకియవా దూకొదుం ఎయి హితామహురికమిగే ಅದಿ ಎಸೂರೆ ಕಿಯವಾ ಮೀಹೆಗೆ ಮಚ್ಚ ಸಿಹುರು ಎರಿನ ಬಾರ್ ಲಿಬಿಗೆನ್ನುವೆ ಬಕರಾ ಸೂರೆ ಕೇವುಮಕಿ ನುವತ ಅಡುವೆ ಹುಮಕಿ ಶೈತಾನಾ ಫಸ್ಸಾದ ಮಂಗೊಯ್ ಅವಸ್ಮಗೆ ರಸೂಲಾ ಸಲಲ್ಲಾಹ್ ಅಲಿ ವಸಲ್ಲಂ ಹದೀಸ್ ಕುರಫಾ ಫಾವೆ ತೆಬ್ಯಾಮಿಯೊಂಗೆ ಗೋತಿ ಗೆದರು ಗಬ್ರುಸ್ತಾನ್ ತಕ ಕನ್ನ ಹದಾಶೆ ಹಮ ಕಶವರು ಎಗೇಕ ಸೂರತುಲ್ ಬಕರಾ ಕೇವೆ ಗೇಗೆ ಕಿಬ್ಯಾ ಶೈತಾನಾ ಫಿದೈ
3: ಸೂರತುಲ್ ಬಕರಾ

అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాం అలా రసూలిల్లాహ్. నమాదకి ఈ నమాద గుళిఫావా హురిహా కమెగ్గా మ్యాక్కమ మతివరికం హురి అళుకమ నమాద కొరవే ఇంతిజారియకి మతివరి ఇంతిజారియ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ కొరవని తెబామ్యుంగ తెరే మీహకు నమాదట్టక మిస్కితుగా నువత ఏనగి ముసల్లాగా కొర ఇంతిజారి ఏ విస్ ఏనెట్టక నమాదు గొతుగా లేవిగిన దానిత్ ఏంకము మీహకు నమాదిగ్గి ఉమ్మీదుగా నమాదు ఒగుతూ అను కురీగా ఏన మిస్కితుగా మడుకుర మడుకురం లేవిగిందని నమాదుగి తెరే ఏ కితెమ్మె గిన ఒగుతెక్కముగా విస్ ఏం రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ హదీత్ కొరవ్వని ఏనగి అహులుంగి క్యారియం ఏనగి మసక్కతం ఏనగి దిరియుడుమ దియుం మనా విఫా ఇవని ఈయన నమాదక్కురి ఇంతిజారి ఏంకము ఏనెట్టక నమాదు గొతుగా ఇకం లేవిగిన్ దానితి హమ హెమ్మె రసూల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీత్ కొరవ్వని మీహకు ఏనా నమాదు కుర్ మఫ్ఫహుగా ఏన నమాదు కురి తాగా మడుకొగ్గెన్ ఇంకమవ్వానమ ఏన హదస్వరినువే నువత మీహక వాహక దిక్కుముగ శోభం ఏనగి దిక్కురు మెదుకండాలేఫా నువాకమవ్వానమ దిక్కురు కురుమతి ఏన ఇంహా హిందకు మలాయికెబ్బేకలు ఏనయ దువా కొద్దెము గిందవానితి ఎబేకలు విదాళము గిందవానితి అల్లాహుమ్ మగ్ఫిర్లహ్ అల్లాహుమ్ అర్హమ్ ఏ అల్లాహ్ ఏనాయ ఫాఫుస్సవాందే ఏనాయ రహమెల్లవ్వవాంది ఏంకము అర్గుణమెన్న నమాదట్టక మికురవే ఇంతిజారియ కీవస్ నమాదుగే ఉమ్మీదుగా అర్గుణమెన్ మితిబే తిబుమ కీవస్ ఏ నమాదుగ కురింకముగావ్యస్ అది నమాదుగ ఫహుంకముగావ్యస్ ఏ మలాయికె బేకలుంగి దువా అర్గుణమెన్న లిబిగిన దానికము ఏ బేకలుంగి దువాఫులకి ఏ మోమిన్ అళాయ ఫాఫుస్సవాది ఉమష అది ఏమోమిన్ అళాయ రహమెల్లవు మంగది అల్లాహతుగా కురేముందా దువాయకముగా ఫాలు ఏంకము మిఫద మతివరి ఇతం మకామక దివుమట్టక మిఫద మతివరి ఇతం మకామక వాసుడు మట్టక నమాదం అల్గొనమెందే అహమ్మియతు ఇతురు కురం ఇబజే ఏంకము నమాదట్టక ఇంతిజార్ కురుమకి ఎయి వరం ముహిమ్ము కమే వాఖరు దావాన అల్హమ్దుల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.